0: మీద మమతా కోసం గోత్ర కోసం సజాత కోసం అలీ కుమార్ కోసం నజీర్ కోసం అక్షర కోసం అసలం కోసం అల్తాఫ్ కోసం నవీద్ కోసం
1: మెహరబానీ లఖ తోరా ఢసనాజీ కాల్ తేణ కేర హలో అస్సలాము అలైకుమ్
2: వాలైకుమ్ అస్సలాం సాయిం
1: సాయిం కేర్ సాహబ్ ఇన్ కితాం కా
2: అదా రోడీ సఖర ఫా నజీర అస్సలాం మేరియు
1: చాలే నజీర అహ్మద్ మంగరియో సాహబ్ ఖుష్ ఆయో ఠీక్ ఆయో
2: అల్లా సాయిం ఐసా నా వాం బదాయో బిల్కుల్ ఖుష్ లా పియో
1: అల్హమ్దులిల్లా దుఆ లగీ పే ఆహె అవా సగర్ బి కేర్ పే బుదే సాయిం
2: نبی بشور نمبر بجرانی
1: جی جی
2: زوار محمد بانی
1: جی جی
2: غلام پور رہے کے سنگت بدی رہے ہیں سبھی کے السلام
1: علیکم وعلیکم السلام کروڑے قرب میٹھا مانو لکھ تھورا تا ونیا
2: خدا حافظ
1: اللہ حافظ دسنا سی ہانی کال تے کہ ہلو السلام علیکم جی جناب کال تے دسنا اساں کال تے کہ ہلو السلام علیکم
3: وعلیکم السلام
1: جی کیر صاحب ہیں کتھا کا जी तव्हांसां गॾु ॿियो केरु पियो ॿुधे दादा जी जी जी जी जी जी महिरबानी लखत वारा कुर्ब मिठा भाउ मां उमरकोट खां यादि कयो ॾिसंदासीं हाणे केरु पियो ॿुधे हलो अस्सलाम वालेकुम
4: वालेकुम अस्सलाम
1: केरु साहिब ऐं किथां खां जी गुलाब गुल साहब अवां सां गॾु ॿियो केरु पियो ॿुधे कुर्ब वालेकुम अस्सलाम ॾिसंदासीं हाणे कॉल ते केरु हलो अस्सलाम वालेकुम
5: वालेकुम सलाम
1: जी केरु साहब ऐं किथां खां
5: साईं साहिब ॿुधे